0: ఫార్మాలిటీ
1: ఫార్మాలిటీ
0: ఇక్కడ కాల్ బ్యాక్ అండ్ పెండింగ్ ఫర్ ట్రాఫిక్ మ్యాగజీన్ ఇన్ 6.
1: Seven.
0: 6 X-ray, yellow Charles 631. Sorry, that first number is going to be 9.
1: Comes back clear current to a 2017 Chevy with a release of liability to the loss of Delgado out of Napa.
0: Copy. Magazine in Jordan.
1: Okay.